0: Center 95.5, North South 95.6, East West 98.2.
1: You are listening your RM3 Manoranjan Radio. Manoranjan Radio.
2: Your kind of music, all day, all night, right here on your one and only station.
3: తొంభై నాలుగు తొంభై ఐదు పాయింట్ ఆరు తొంభై ఎనిమిది పాయింట్ రెండు మెగాహెర్ట్జ్ మీద ఆర్ఎం త్రీ

Ragalu, Totoli Ragalu. శ్రోతలకు హృదయపూర్వక నమస్కారం. నేను అనుకుంటున్నాను ప్రియమైన శ్రోతలరా,

ఈ శుభోదయాన ఈ శుభ సమయాన ఈ శుక్రవారం అంటే ఈ గురువారం మన్నించుకోండి రోజున మీరు కుశలంగానే ఉన్నారని ఆశిస్తున్నాను. అంటే బ్రహ్మాండకరమైన ఆగస్టు నెల యొక్క తొలి వారంలో శుభాడుగులు వేసి ఉన్నాం. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ ఆన్ తొలి రాగాలు. మనైనటి కార్యక్రమం ఫ్రమ్ 8 to 9 వరకు మీరు మాతోనే ఉంటారని అనుకుంటున్నాను. సో లెట్స్ డెడికేట్ మనైనటి కార్యక్రమం యొక్క తులి పాట టు ఆల్ అవర్ స్వీట్ లిసనర్స్ అవుట్ దేర్.

మీరు మాతోనే 9 వరకు ఉండాలి. ఈరోజు కూడా ప్రతిరోజులానే చక్కనైనవి పాటలు మీకోసం ఎన్నుకొని చేరి ఉన్నాం. సో సిట్ బ్యాక్, ఎంజాయ్ ద గుడ్ మ్యూజిక్ ఆన్ RM3.

దట్ ఈస్ ద వే ఆఫ్ థింకింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. అసలు సూర్యుడు ప్రతిరోజు కొత్తగానే ఉదయిస్తాడు కదూ, మరి మనం ఎందుకు పాత బాధల్లోనే ఉండాలి? సో లెట్స్ చేంజ్ ఇట్ అండ్ ఒక చిరు నవ్వుతోనే, ఒక మంచి ఆలోచనతోనే, ఒక చిన్న ప్రయత్నంతోనే ఇవే మీ రోజును మార్చేస్తాయి కదూ. సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ అస్ అండ్ స్టే ట్యూన్ అండ్ మరి నాటి కార్యక్రమం యొక్క పాటలను వింటూనే ఉండండి. సో ఆస్వాదిస్తూనే ఉండండి. ఎంజాయ్ ద ఆల్ ద సాంగ్స్ హియర్ ఆన్ ఆర్ ఎం 3.

ప్రియమైన శ్రోతలారా, ఆ ప్రేమ అన్న మాటను లేదా ఆ లవ్ అన్న పదన్న వర్ణించాలంటే అది అంత పెద్ద పెద్ద గిఫ్ట్స్ కాదు. ఇవ్వడం చిన్న చిన్న మాటలు, తిన్నావా

జాగ్రత్తగా వెళ్ళిరా, లేదా చీరాక ఒక మెసేజ్ చెయ్యి. ఈ చిన్న మాటల్లోనే పెద్ద ప్రేమ ఉంటుంది. ఈరోజు మీరు కూడా ఎవరికైనా ఒక చిన్న మెసేజ్, ఒక చిన్న కాల్ చేయండి, లేదా తప్పనిసరిగా, ఎందుకంటే రేపు చెప్పాలనుకున్న మాటకు అంటే ఈరోజే చెప్పాలి అన్న విషయం.

సో లేడీస్ అండ్ జెంటల్మెన్, ఎవరెవరు ఈ సమయం ప్రయాణం చేస్తున్నారు, సో డూ హ్యావ్ వెరీ సేఫ్ డ్రైవ్ దేర్ అండ్ అనుకుంటున్నాను. ఈరోజు చాలామంది ఉపాధ్యాయులు, విద్యార్థులు అండ్ యువతరం వాళ్ళు మన ఈనాటి కార్యక్రమం వింటున్నారు అండ్ హ్యాపీగానే ఉన్నారు. ఈరోజు ఎన్నుకున్న పాటలు బాగా మీరు మెచ్చుకుంటున్నారు కూడా. సో ఆల్ దోస్ ఎవరెవరు ట్యూన్ చేయలేదు, ఇంకా జాయిన్ ఇన్ చేయలేదు, ఇంకా గుర్తించుకోండి ఇంకొకసారి, ఇట్స్ ఆల్ హ్యాపెనింగ్ ఇక్కడ ఆన్ 94.95.6 అండ్ 98.2 మెగా హెర్ట్స్. సో అనుకుంటున్నాను మీరు నవ్వుతున్నారు అక్కడ. సో నవ్వడానికి కారణం వెతకండి, నవ్వితేనే కారణాలు వచ్చేస్తాయి. అంటే ఒకరిని నవ్వించండి, ఒకరిని మెచ్చుకోండి, ఒకరి యొక్క ఆరోగ్యం గురించి అడగండి, హెల్ప్ చేయండి, సహాయం చేయండి. అదే మంచి మాటలను పాటలను అంటే విశేషమైన కార్యక్రమాలు చేస్తే దట్ విల్ బి డెఫినెట్లీ అ హ్యాపీ డే ఫోర్ ఆల్ ఆఫ్ యూ.

సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఎవరెవరు ఈ కార్యక్రమం లో ఉన్నారు మాతో, అనేక ధన్యవాదాలు. చాలామంది మీ రేడియో సెట్ పక్కన కూర్చుని పనులు అంటే వదులుకొని మీరు కార్యక్రమం వింటున్నారు అనుకుంటున్నాను ఈ సమయం. సో అయినా మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఏ విధంగా మీరు ప్రతిరోజు ప్రతి ఉదయం ప్రతి మధ్యాహ్నం ప్రతి రాత్రి సమయం మీరు మన ప్రసారం తెలుగు ప్రసారాల కోసం వేచి ఉంటారు, అదేవిధంగా అదే కుతూహలంతోనే అదే ఉత్సాహంతోనే మనం కూడా ఇక్కడ రేడియో ఈ రేడియో ప్రసారం ద్వారానే మిమ్మల్ని కలుసుకోవడానికి అదే కుతూహలం అదే ఆనందంతోనే మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాం.

That's it, ladies and gentlemen. మనైనాటి కార్యక్రమం కొన్ని నిమిషాల్లో పూర్తి అవుతుంది. థ్యాంక్ యూ సో వెరీ మచ్ మనైనాటి ప్రసారంలో ఉన్నందుకు. సో తప్పనిసరిగా మళ్ళీ మరొక్క తెలుగు కార్యక్రమంలో కలుద్దాం. మరి హవ్ ఎ వెరీ స్వీట్ అండ్ నైస్ థర్స్డే. టేక్ కేర్, బాయ్, నమస్కారం, శుభదినం.